0: సమాజ మాధ్యోసి బహువిలావట గెటుం పిలిబందువ దకిన్ లెబెనో దంగ్మి ప్రసంగేట నావై సగేగుట పహరది మర్ణ తరజన కల్లా కెలని సరస విశిసు హతర కల్లన్న హోయాయి కెలని విశ్వవిద్యాలయ సమాజ విద్యాపీఠే తుంగని వసరే శిశువుకు మరాదమన బావట తర్జనే కరమిన్ అమానుషిక లెస పహర దున్నే అయి కియన శిశున్ సివ్ దినకు అత్తడం కొట గనీమ సదా కిరిబద్గర పోలీసియ పరీక్షణ పవతన పహర కయమట లక్కును శిశువ ఉతురుకొలంబ శిక్షణ రోహల్ట అతులత కల్ల ప్రతికార లబమిన్ ఇన్నవ కిల తమై సదాన్ వెన్నే శిశువగే హిసట సహ పపు ప్రదేశీట అతిన్ పైన్ దిగటమ పహర దీ తిబెన బవ పెనీ యన్నే అయి పోలీసియ సదాన్ కన్నో కెలని విశ్వవిద్యాలయే పయతున వివిధ ప్రసంగ్యక్ సదా సహాయ నొదక్కు బవట చోదన కరమిన్ మే శిశువాట విశ్వవిద్యాలయే కెంటిమ ఇదిరిపిటట పెరేదా దహవల్ పహర దీ మే కెంటిమ ఇదిరిపిటట దీ పెరేదా దహవల్ పహర దీ తిబెన బవ తమై పోలీసియ సదాన్ కరన్నే నవత ఆపన శాలావట పెమినీమ తహనం కన్న బవత్ కెంటిమట పెమిన సిట్నవా దుటువోత్ మరాదమన బవట తరజనే కర్మిన్ మే శిశున్ సివుదన పహరదీమ సిదు కల్ల తీనవ కెల తమై కియన్నే ఇతిన్ విశ్వవిద్యాలయ గియే కావహరి మర్లా హిరగిదరట యన్నద ఎహెమ తమై ఎయాగే అమ్మల తాత్తల అహనవ ఎత్తి మేఘమో హిరే సిద్ధియ విమర్శన జనతావట వహా హెలికల యుతుయి ఎక్సత్ జాతింగే మానవహిమికం కార్యాలయ కియై రెందవియన్ సహ బందనాగార నిర్ధారణ 31 దినకుట మరు కందవమిన్ తవత్ సీయకట వెడి పిరిసకట తువాల సిదు కరవిన్ మేఘమో బందనాగారే అతి ఊ ఖేదవాచకే సంబంధేన్ మే కరణ విమర్శనయన్ వలది సోయా గనీమ్ హకీక్మనిన్ మహాజనతావట అనావరణే కల యుతు బవత్ ఎక్సత్ జాతింగే మానవహిమికం మహాకొమసారిస్ కార్యాలయ ఈయే సందహన్ కలా మిగము బందనాగారే సిదు ఖేదనక సిదువీమ వెని సిదువీమక్ నవత సిదు నోవీమటత్ వగకివయుత్తంగే దండువం లెబెన వగకివయుత్తంట దండువం లెబెన బవ సహతిక కిరీమటత్ సిదు కెరన విమర్శనయ వినివిద భవేన్ యుతు స్వాధీన వియుతు బవ ఎమ కార్యాలయ సదాహన్ కన్నో మెరట రెందవ మధ్యస్థానవల తిబిన దడి తదబదే రెందవ తబా గనీమే తత్వయ రెందవ్యంట సౌఖ్య సేవా సదా ప్రవేశ్య లబాదీమ సహసిర కరోంగే మూలిక ఐతివాసకం పిలిబదువ ఎక్సత్ జాతింగే మానవహిమికం కుమసారిస్ కార్యాలయ కరుణు మతుకల్ల తిబిన బవత్ ఎమ కార్యాలయ సదాహన్ కన్నో కెల తమయ అద వార్తా కరాన్ని ఐతిహాసిక రూణు మహాకతరగంబ దేవాలయ మేవర ఎసల పెరహర మంగళ్య హతరవేని పెరహర అద రాత్రి ఉత్కర్షవత్ అయురేన్ పెరత్వీమట సీలు కటితు యుదాయతి బవ బస్నాయక నిలమే కార్యాలయ సదాహన్ కన్నో సెత్పిరిత్ సజ్జాయన మధ్య రాత్రి అటట పవన ఆరంభమైన పెరహర అష్టపల బోధియ వట ప్రదక్షిణ కొట ప్రధాన వాహల్కట దొరుకుటేన్ పిటత్ నినవ కెల తమయి పత్తరే తొరుతురు వార్తా కల్ల తేన్ వెలావు దేశన హయై వినాడి 56 లోక ప్రవృత్తి పిలిబందు సందహన్ కరద్ది సిరియావి అల్టా ప్రదేశీ అమెరికాను హముదావి విశేష అనదిన మేహం మధ్యస్థానేట ప్రహరయ కెల్లకల బవ ఇరాన్ ఇస్లామీయ విప్లవాది ఆరక్షక బలకాయ పసుగేద సదాహన్ కల్ల అమెరికావ పసుగే ఫిబ్రవరి 28 ఇరానేట ప్రహర ఇల్లకిరి మత్ సమగ ఎనబును మే మెదపెరది గార్బుదే ఇస్లామీయ విప్లవాది ఆరక్షక బలకాయ సిరియావి పీటి అమెరికాను హముదా ఇలకవిత ప్రహర ఇల్లకల పలము అవస్థావ మే విధిర తమై సదాహన్ వెన్నే ఇరాన్ షార్ ప్రదేశీ అమెరికాను హముదావ ఎల్లకల ప్రహారేకిన్ ఇరాన్ సోల్దాదువన్ గహతన లక్వీమట పిలుతురు లెస ఇరాన్ మెమ ప్రహారే ఎల్లకలా కిల తమై తొరతురు వార్తా వెన్ని స్పోర్ట్స్ రౌండ్ అప్ క్రీడా పిలుబందువ తొరుతురు వార్తా కరాది లోక కుశలాన పాపందు అవసన్ తనగే హెట అదేసీ కడాపణిన అర్జెంటీనా హమువీమట యమాల్ ఫోరో ఒయాసబిల్ సూదానం వితికిన తమాయి అద వార్తా కరాన్ని బెలు బెల్మట పెనిన్ని అర్జెంటీనా హెమదేటమ ప్రమాదమైన బవాక్ ఏత ఓన్ అవసన్ మోహతేదీ అనపేక్షిత మోహతక ప్రతివాది సీమావట కడాపండినవ స్విట్జర్లాండ్ ఎరీవ పేవతి అర్ధవసన్ పూర్వవటే తరంగేదీత్ ఇంగ్లాండ్ ఎరీవ పేవతి అవసన్ పూర్వవటే తరంగేదీత్ ఏ బవ పెహదిలివ పెనిన్న తిబులో కిల తమై తొరుతురు వార్తాకరాన్ని అర్ధవసన్ పూర్వ తరంగేదీ ఎకట ఎకక్ లెసిన్ లకును సమవీ తిబులు తరంగే అతిరేక కాలే එකසිය එකොළොස්සන විනාඩියේ දක්වා ඇදී ගියා. තව විනාඩි 10ක් ප්‍රමාද වුණේ නම් තරඟේ දඬුවම් පහර කරා යාමට තිබුණු නමුත් අතිරේක කාලයේ අවසානයේදී විනාඩි 10කදී ගෝල දෙකක් ලබාගත් ආජන්ටිනා ක්‍රීඩකයෝ සුවිශලන්තයේ ඉවතර තල්ලු කර දමා අවසන් පූර්ව තරඟයට පිවිසුනා කියලා තමයි තොරතුරු වාර්තා වෙන්නේ. ශ්‍රීමත් ගෆිල් සෝබර්ස් දිවිනෙම නිම කරයි. බටේර ඉන්දියා කොදෙව් කණ්ඩායමේ හිටපු විශිෂ්ටතම තුන් ඉරියව් ක්‍රීඩිකයෙකු මෙන්ම නායකයෙකු වූ ශ්‍රීමත් ගෆිල් සෝබර්ස් ඊයේ බබඩෝස් දිවයිනේ පීටි ඔහුගේ නිවසේදී අවසන් හුස්ම එළියේ කියලා තොරතුරු වාර්තා වෙනවා.
1: Cartoons.
0: Cartoon වෙත අවධානය යොමු කරද්දී පංකජ රුවින්දගේ සරදම් කාටුනේ මම තුන් වේලටම බත් කන්න එපා කිව්වේ 150කට දියවැඩියාව තියෙන හින්දායි කියලා ලාල්කාන්ත කියනවා. එයා දන්නේ නැතුව ඇති අපට තුන් වේලටම බත් කන්න බැරි බව. පංකජ රුවින්දගේ සරදම් කාටුනේ සමගින් සතියක පත්තරවල විස්තර නිමා කරන මම නලින් විරාජ් වාසනාවන්ත සුන්දර සතියන්තයක් වෙලාව උදැසන 7:00.